0: గారే గారే
1: జరపడదు
0: గారే గారే
1: సూరబద్దల
0: గారే గారే
1: అమ్మకు పట్టాలి
0: గారే
1: సూరకి తరది ఇన్నాయా ఇది
2: ఎక్క చతుర నార అమ్మ చోరగలది.